సంస్కృత ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి 819 కిలోహెర్ట్జ్ రేడియో మారిషస్ ఛానల్ మీద సంస్కృత ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి

శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. తెలుగు సన్నిధి ప్రసారంలో మా వందనాలు, స్వీకరించుకోండి. అధిక జ్యేష్ఠ మాసపు సోమవారం నాడు ఈ శుక్లపక్ష దశమి రోజున బ్రహ్మాండకరంగానే మీకందరి కోసం ఒక వారం యొక్క తొలి రోజుగా మొదలైందని ఆశిస్తున్నాను. శ్రోతలారా, ఇదే కార్యక్రమం ఈ 75 నిమిషాల తెలుగు ప్రసారం సరిగ్గా సాయంకాలం వేళ 5:30 గంటకి పూర్తి అవుతుంది. రెండు భాగాలుగా విభజింపబడిన ఈ కార్యక్రమంలో తొలి భాగంలో కొన్ని భక్తి పాటలు, ద్వితీయ భాగంలో మామూలు ప్రకారంగానే కొన్ని సినీ పాటలు.

శ్రోతలారా, మణినాటి విశేషమైన కార్యక్రమం. ముందుగా మనం విఘ్నాలను తొలగించే విఘ్న వినాయకుణ్ణి యొక్క భక్తి పాటతోనే కార్యక్రమం యొక్క శుభ ప్రారంభం చేస్తున్నాం.

చిన్నారుల నుండి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన దేవుడు శ్రీ గణేశుడు. ఆయనకు ఉండే ఆ మోదకాలు, ఆ చండమామ లాంటి ముఖం భక్తుల మనస్సులను హత్తుకుంటాయి. విఘ్న వినాయకుడు అంటే జ్ఞానం, విజయానికి ప్రతీక. ప్రతి మంచి పని యొక్క ముందే గణపతి ఆరాధన మన సంప్రదాయం ఎంతో అవసరం.

శ్రోతలారా, ఈ సోమవారపు నాడు ఈ శుభ శుక్లపక్ష దశమి రోజున ఈ పవిత్రమైన రోజు కావడంతోనే పరమశివుణ్ణి ఆరాధనకు ఎంతో పవిత్రమైన రోజు. గంగా దశర కూడా ఇదే వారంలో మహోత్సవ సందర్భాన మన భక్తి గీతాల యొక్క భాగాన్ని ఇంకొకటి చక్కనైన స్వామివారి యొక్క భక్తి గీత

0: హాస్యం
1: ధీరన ధీరన నాన
0: తకిట తకిట ధిమి
1: ధీరన ధీరన నాన
0: నాట్యం
1: ధీరన ధీరన నాన
0: తకిట తకిట ధిమి
1: ధీరన ధీరన నాన
0: లాస్యం నమక చమక సహజం నటత్ ప్రకృతి పాదజం నర్తనమే శివ కవచం నటరాజ పాద సుమరజం ధీరనన ధీరనన ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర ధీర నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము
2: అభినయ వేదము సభకనువాద

కాశీ విశ్వనాథుడు, నీలకంఠుడు లేదా మహేశ్వరుడు. ఎన్నో రూపాలు, ఎన్నో మహిమలు, ఎన్నో నామాలు. శివతాండవం నుంచి ఓం నమ శివాయ వరకు ప్రతి శబ్దం ఆధ్యాత్మిక శక్తిని నింపుతుంది. సరవినండి, రాబోయేది పాట శివుడి యొక్క ఆధ్యాత్మిక మహిమ, ఆయన యొక్క కైలాస విహారం, గంగ ధారణ రూపం ఎంతో అందంగానే వర్ణింపబడింది.

श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्र नाम तत्तुल्यम राम नाम वरानने ప్రియమైన శ్రోతలారా, మరొకండి మీరు మన తెలుగు సన్నిధి కార్యక్రమం ఇక్కడ రేడియో మరుషి ఛానల్ మీద వినబోతున్నారు. విశేషమైన కార్యక్రమం, విశేషమైన వారపు ప్రసారం 75 నిమిషాల తెలుగు కార్యక్రమం.

ప్రియమైన శ్రోతలారా, అసలు నిజమే, రామనామములో వినగానే మనస్సులో ఒక ప్రత్యేకమైన దివ్యమైన ప్రశాంతత పుడుతుంది కదూ. రాముడు, రామచంద్రుడి యొక్క పేరుతోనే ధర్మం, నిజాయితీ, కుటుంబ విలువలు. రామనామం అంటే మనస్సుకు యొక్క ప్రత్యేకమైన బలం ఇస్తుంది. అందుకే అంటారు, రామనామమే జీవన యొక్క సారము.

మూలంగా మీరు ఎంతో చక్కగానే విన్నారు సీతారాముల యొక్క పవిత్రమైన కథ గాథ ప్రేమ అయోధ్య యొక్క మహిమ భక్త హనుమంతుడి యొక్క సేవాభావం ఎంతో చక్కగానే పాట రూపంలో ప్రతిబింబించబడింది వర్ణింపబడింది.

సరే శ్రోతలారా, మనం గదియారు గదియారం బాగా చూస్తే సరిగ్గా సాయంకాలం వేళ అంటే 5 సమయం కార్యక్రమం యొక్క ద్వితీయ భాగంలో మనం అడుగులు వేద్దాం. ఇక 5:30 వరకు మనం నిదానంగానే చక్కగానే ఈ సినీ పాటల యొక్క భాగాన్ని కొనసాగిద్దాం కలసిగా.

0: చైత్రికా, స్వప్నిక, శకుంతల ఎక్కడోయ్? ఏదో అశాంతి ఆవహిస్తోంది.
1: నిండు చూలారిని భార్యగా స్వీకరించమని చెప్తున్నారు.
2: తండ్రి అయాతి వృద్ధాప్యాన్ని స్వీకరించి తన యవ్వనాన్ని తండ్రికి ప్రసాదించిన కొడుకు పురువంశంలో పుట్టారు. నన్ను వంచించడానిక.
3: Monday 25th May on MBC 7 at 9 p.m. Telugu movie Shakuntalam.

0: అవునండి శ్రోతలారా, ఈ సమయం మీరు వినబోతున్నారు మన తెలుగు సన్నిధి కార్యక్రమం. ఇక ఇదే కార్యక్రమం యొక్క ద్వితీయ భాగంలో ఉన్నాం. కలిసిగా కొన్ని చక్కనైనవి సినీ పాటలు మీరు వినబోతున్నారు.
1: చూస్తూ

సరే శ్రోతలరా, ఇంకా నాలుగైదు నిమిషాలు మనైనాటి కార్యక్రమం కూడా పూర్తి అవుతుంది. ఇక మాతో ఉన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. తెలుగు సన్నిధి ప్రసారంలో మళ్ళీ ఇంకా వారం రోజుల్లో కలుద్దాం అనుకుంటున్నాను. మొత్తం ప్రసారంలో మీరు పాటలను విని, చక్కనైన మాటలను విని, చర్చలను విని బాగా మీరు మెచ్చుకున్నారు. సరే, సెలవు ఇవ్వండి. నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: సంగీత రసికులందరికీ మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం రాత్రి వేళ 7:30 అయింది స్వరాల వేదిక అనేది ప్రతి రాత్రి వేళలాగా ఈ రాత్రి వేళ కూడా ప్రసారం అవుతున్నది మన సంగీత ప్రియులకు సంగీతం వినడానికి ఏ సమయం ఏ విషయం అనుకుంటే ఎల్లప్పుడూ మన జీవితం సంగీతం యొక్క ముఖ్యమైన పాత్ర అనుకుంటూ ఉంటాం సంగీతం మన జీవితంలో ఎటువంటి ముఖ్యం వహిస్తున్నదని సంగీత ప్రియులకు తెలుసుకుంటారు నిజంగా ఈ రాత్రి వేళ 20 నిమిషాలకు ప్రసారం చేస్తాం మన స్వరాల వేదిక అలాగే రాత్రి వేళ కార్యక్రమం 20 నిమిషాలకు ప్రసారం చేస్తూ మీ అజయ్ వందన 20 నిమిషాలకు ఉంటుంది మీతో పాటు

ప్రతి రాత్రి వేళ లాగా ఈ రాత్రి వేళ కూడా 20 నిమిషాలకు ప్రసారం చేస్తాం ఈ వేదిక, విశేషంగా మన సంగీత ప్రియులకు. అలాగే మన కార్యక్రమం యొక్క పేరు స్వరాల వేదిక. ఈ వేదిక విశేషంగా మన సంగీత ప్రియులకు అంకితం చేస్తాం.

రోజు ఈ రాత్రి వేళ పని నుంచి ఇంటికి వచ్చారు. రిలాక్స్ చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఈ రాత్రి వేళ కార్యక్రమం మీకోసం, మీ ఆనందం కోసం మంచి సంగీతం ప్రసారం చేస్తూ ఉంటాం, విశేషంగా మన సంగీత ప్రియులకు.

మంచి సంగీతం వినాలండి ప్రతి రాత్రి వేళ ట్యూన్ చేయండి మన కార్యక్రమం. అయితే యొక్క అంతం సమీపిస్తున్నది రాత్రి వేళ కార్యక్రమం స్వరాల వేదిక అనేది. వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.